మన గగ గస నిని దద నిని స మద నిస గస నిద నిస గ నిస నిస సగమ స సత నిని దద మమ నిని దద మమ గగ గద మమ